Quando volevi pola, al vampare, bene con la pola, al tapalla, al tale che colla, al tapalla di là, al tapalla in sandali. Quindi fatto tu non hai niente di tu. Bolli bancar motal palpa di giardi se. E per poter tu non ho, a me hai sa, vuoi che la domanda. కాదు మీ నిప్పున కట్టి కుట్టిన పొరుగులో చింతది చెప్తుంటే మా చెరగల కొట్టే ఓయ్ అవు చెప్పునది అయితే మొత్తం పువ్వు ఆతుంది కాదు మొత్తం డైట్ మరొచ్చు పువ్వు ఆపును మళ్ళకులు ఇల్లదు చెప్పును కూనది చెప్పునట్లు పువ్వు ఆపునది అచ్చి పనుంది సరి ఎత్త బేల మంతుల మగ సాహిత్య బుక్క స్వర్గ తిక్కును మాట బొక్కది అది సైతి బుక్క స్వర్గచ్చి కలవ మల్లకున్న చెప్పున కోనేది స్వర్గం ఉంటుంది ఇంక ఇని కొత్తాయిని మళ్ళీ ముల్పట్టం కలిసి చెప్పారు మాట పోది కాకుండు నేను ముల్ప పరిస్థితి చెప్పు వాళ్ళ పరిస్థితి లెత్తందా లెప్పాలి ఇచ్చిన పుల్లమంగా కొంత కాదుకి పోతుంది ఒక్కదైతే సైతున్నీ చెప్పు

0: భారీ రాగుడు, అర్థుడు, పార్థన పండిన లక్ష్మణ్ గిడిగెరే మేరకు సొల్మెలు. ఇతే డాక్టర్ అశోక్ ఆళ్వా మేరు తుళు పార్థనద బాసె నెత్త బగ్గె పాతేరే ఉల్లేరు.
1: ఇనిత్త ఇవంజి బాలి పొర్లు పొలికేద బొక్క ఇవంజి భారీ విశేష వాయినం చిత్తన వంజి లేసిన ముల్ప ఆయోజన మల్తిన చిత్తన అసరం నిర్ణకులకు భక్తిడు బొక్క గౌరవుడు ఎన్న కృతజ్ఞతను పండుందు. నమ్మను మాతరంల లోక కాపనం చెత్తిన ఉళ్ళాలి చెప్పేక తరతగ్గా ఉంది. గిడికెరే లక్ష్మణరు భారీ పొర్లుడే సిరి పాడదనద వంజి సురూత వంజి ఎల్లియ భాగం పంపినంత మూలక ఈ కార్యక్రమం కొంచెం పొరలు చాలా నేను కొరియరు. మరి ముఖ్యవాది అనుభనుడు ఆయనే గిడికెరె రామక్క ముగీర్తి ఆరు కటీలుగా కైతలు దారారు. గిడికెరె రామక్క ముగీర్తి కట్టిద సిరి పాడదన అని పంపినని ప్రొఫెసర్ ఏవి నావుడే భారీ పిరప్పని ఆరు సంగ్రామాలతో కొరతారు. యానుల సిరి ఆరాధన దొట్టిగే సిరి పాడతన దొట్టిగే వంతే వరుస మన్ను తుమ్మునాయి. అంచాదు గిడికెరే రామక్క ముగీర్తి కట్టిద సిరి పాడదనను వంజి ఏళన్మ సర్తి అని ఓదుదిప్ప బేత బేత సందర్భలేడు. అవత్తందే నమ్మ కార్కళద భాగద నమ్మ కర్గిషెడ్తి కట్టిన సిరి పాడదన అది ఇప్పుడు ఇత్తన మొట్టికి దాంతిన చిత్తన మల్ల కుమార పాత్రి దరగుడ్డెద శ్యామశెట్టర పండిన చిత్తన సిరి పాడదన బెళ్తంగడిద రామక్క పండిన చిత్తన సిరి పాడదన కార్కళ మాళద లీలాశెట్టి పండినంచిన సిరి పాడదన మాచార గోపాల నాయకరు పండిన చిత్తన సిరి పాడదన ఈ ఐన సిరి కార్దనద పఠ్యద ఒట్టిగే పొలల శీనప్పహగడిరు పండిన చిత్తన గద్య కావ్య సిరిత ఒక అమృతస్వామేశ్వరన పాడదన సంపుటడు ప్రకటాయన చిత్తన సిరి పాడదన ఒట్టు ఈ ఎణ్మ పఠ్యలని దీవందు తులనాత్మకవాదతోదు సిరి కావ్యాలోకన పంపిన చిత్తన కొంచెం కృతిని యాను రెండు వర్ష గుదుమ ప్రకటమల్తే ఆయన ముఖలో ప్రసారమల్తే నమ్మ తుళ అకాడమీ దక్కలు ఏసీ బండారులైన కాలుడు యాను ఇడీ ఈతు మాత పాడదనలను తూయినట్టు కొంచెం అద్భుత వాయన చిత్తన కొంచెం కల్పనాశక్తి తుళు భాషద వంజి పొరులను వంజి భారీ పొరులుడు కట్టదు కొరనారు ఏరు పండుందాడ నమ్మ గిడిగెరెత్త రామక్క భారీ పొరులు నీకు ఆ పాడదన నువ్వు తువ్వడు పాడదన ఏపల అవు కట్టునే ఆరు కట్టుందు పోపిని నమ్మ ఎదురుడు ఆ కట్టుందు పోనగా ఆరు ఏతు పొరులుడు ఆ తుడు బాసే నాల్పది ఒడిసా ఉంది కట్టుందు పోతేరుంది పండుందాడ నికలిగా పాడదన తూనగా ఆచిరాపణంచాదు గిడికెరే రామక్క ముగీర్తిడు ఈ భాగుడు అరగు మల్ల పుదరుండు పాడదన ఆరు వంజి రీతిద పాడదనద రాణి ఎందు పనులు ఆత మల్ల వంజి కెలస మల్తదు తోజైనారు గిడికెరే రామక్క ముగీర్తి యానిన్న బొక్కద పాతిరోడ్ల రామక్కన పట్యం ముల్పది ఉందాయండ కటీర్ల ప్రదేశ అయిన రామక్కన పట్యం దీ ఉందే కెల విచారాలు పాతిరారు ఉల్లే మరి ముఖ్యవాదు ముల్ప మస్తు జన జోకులు తోజొందులేరు. ఈ జోకులెగు తొలు భాష బొక్క సంస్కృతిద వంజి చూరాండ్ల పొలబు తెరిపారబోడాదు అసర నిర్ణకులు ఒక ముల్త మాత హిరియర్ నకులు సేరుంది ఇతు మల్ల ఉంచి కార్యక్రమం ఆయోజన మల్తినవు ఇంక భారీ మనసుకు సమాధాన కొరన చెప్పిన విషయ దాయపండ జోకులకి బరే పుస్తకద ఓదు అత్తు నమ్మ తుళు భాష ఏతు పొరలుదా ఏతు పొరలు నమ్మ తుళు భాష సార ఎసలుద తామరే పండి బాయిగు కేండి కెబికు ఉరుకుండు అమృతం కయ్యార కింజన్ రైట్ పంతి రాతు పొరలుద తుళు భాషను నమ్మ ఎంచ నమ్మ జోకులకి తెరిపావుని పంపునేత మూలక బహుశా ఇని అసరం నిర్ణకులు కొంచెం మల్ల ప్రయత్నం మల్తదు ఇని ఈ కెలసను మల్తారు. తుళు పాడదనద భాషే బహుశా ముల్ప జోకులు మాత ఎత్తినెడతవర అక్కడికి పాడదన పండ ఎంచిన సంధి పండ ఎంచిన అయిన పొలబును వంచూరు హిన్నెలే పండదు ఒక యాన్ ఎన్న విషయ దగ్గరికి బర్పే పాడదనవు పంపినావు బహుశా నమ్మ మాతెర్ల ఆయన వంజి రీతిద మౌఖిక కావ్య అతబో వంజి రీతి జనపద కథన కావ్య అందు పండు బత్త భూతేకవాద నమ్మడ మాతెర్ల వంజి సారమాన్య భూతలు ఉందుల్ల భూతలేనా అతవ దైవలేనా పుట్టుకట్టు ఆయన కారణిక ప్రదర్శన ఒక ఆయన ప్రసరణ నేను మాతెర్ల వంజి రీతి కావ్యద రీతిది కట్టదు కొరపనవు మౌఖిక చరిత్రది రీతిది కత్తు కొరిపినవు పాడదన నేను సంధి ఇందులో పనిపేరు ఉంది పనిపేరు సంధి సంధి ఒక పాడదన ఒక సంధి ఒక పాడదన కుదాల వ్యత్యాసాన్ని నికలు తుయ్యారుందాట ఖండితవాదుల వ్యత్యాసం ఉండు సూక్ష్మవాద నమతువోడు ముఖ్యవాద సిరిన వంజి పాడదనగతనుగా ఆయన సిరిన పాడదనను ఫోక్ ఎపిక్ అని పనిపేరు జనపద మహాకావ్యం అని పనిపేరు దాయపండుందాట నికలు நம்ம கொஞ்சம் ஆடு பாத்திரம் எடுத்து இறந்தாண்டா ஏழு இருள் எண்ம பகல் பண்ணது முகந்த நாத்து கத்தை தய பண்ணுந்தன ஆத்து மல்ல காவியம் சுமார் இந்த தாக்கலை மல்தன சித்தன வித்வாம்சர் மாத்த 35-40 கண்டை இந்த தாக்கலை மல்தன் ஆத்து மல்ல காவியம் பண்ணுறாண்டா அவு மகா காவியத கொஞ்சம் வியாப்தின்னு தேத்தன் நஞ்சித்தன காவியம் ஆ சிறின பாடுதனது உலாயிடு எல்லெல்ல உப அத்தியாயம் இல்லை.

0: భారీ రాగుడు అర్థుడు పార్థన పండిన లక్ష్మణ్ గిడిగెరే మేరకు సొల్మెలు. ఇతే డాక్టర్ అశోక్ ఆళ్వ మేరు తుళు పార్థనద బాసె నిత్త బగ్గె పాతేరే ఉల్లేరు.
1: ఇనిత్త ఇవంజి బాలి పొర్లు పొలికేద బొక్క ఇవంజి బారి విశేష వాయినం చిత్తన వంజి లేసిన ముల్ప ఆయోజన మల్తిన చిత్తన అసరం నిర్ణకులకు భక్తిడు బొక్క గౌరవుడు ఎన్న కృతజ్ఞతను పండుందు. నమ్మ మాతరంల లోక కాపనం చెత్తిన ఉళ్ళాలి తెప్పేక తరతగ్గా ఉందు. గిడికెర లక్ష్మణ్రు భారీ పొర్లుడే సిరి పాడదనద వంజి సురూత వంజి ఎల్లి అభాగం పంపినంత మూలక ఈ కార్యక్రమం గురించి పొరల చాలా నేను కొరియరు. మరి ముఖ్యవాది అనుపనుడు ఆయనే గిడికెరే రామక్క ముగీర్తారు కటీలకు కైతలు దారారు. గిడికెరే రామక్క ముగీర్తి కట్టిద సిరి పాడదన అని పంపిణని ప్రొఫెసర్ ఏవి నావుడే భారీ పిరప్పని ఆరు సంగ్రామాలతో కోరతారు. యానుల సిరి ఆరాధన దొట్టిగే సిరి పాడతన దొట్టిగే వంతే వరుస మన్ను తుమ్మునాయి. అంచాదు గిడికెరే రామక్క ముగీర్తి కట్టిద సిరి పాడదనను వంజి ఏడన్మో సర్తి అని ఓదు తిప్పే బేతె బేతె సందర్భలేడు. అవత్తందే నమ్మ కార్కళద భాగద నమ్మ కర్గిషెడ్తి కట్టిన సిరి పాడదనాదిప్పుడు ఇత్త నమ్మటికి దాంతిన చిత్తన మల్ల కుమార పాత్రి దరిగుడ్డెద శ్యామశెట్టర్ పండినని చిత్తన సిరి పాడదన బెళ్తంగడిద రామక్క పండినని చిత్తన సిరి పాడదన కార్కళ మాళద లీలాశెట్టి పండినంచిన సిరి పాడదన మాచార గోపాల నాయకేరు పండినని చిత్తన సిరి పాడదన ఈ ఐన సిరి పాడదనద పఠ్యద ఒట్టిగే పొలల శీనప్పహగడిరు పండినని చిత్తన గద్య కావ్య సిరిత ఒక అమృతస్వామేశ్వరన పాడదన సంపుటడు ప్రకటాయన చెత్తిన సిరి పాడదన ఒట్టు ఈ ఎణ్మ పట్టెలని దీవందు తులనాత్మకవాదతోదు సిరి కావ్యాలోకన పంపిన చెత్తిన వంజి కృతిని యాను రెండు వర్ష గుదుంబ ప్రకటమల్తే ఆయన మొక్కలు ప్రసారమల్తే రేరు నమ్మ తుడు అకాడమీ దక్కలు ఏసీ బండార్లైన కాలుడు యాను ఇడీ ఈతు మాత పాడదనలను తూయినట్టు వంజి అద్భుతమైన చిత్తన వంజి కల్పనాశక్తి తుళు భాషద వంజి పొరులను వంజి భారీ పొరులుడు కట్టదు కొరనారు ఏరు పండుందాడ నమ్మ గిడిగెరెత్త రామక్క భారీ పొరులు నీకులా పాడదన నువ్వు తువ్వడు పాడదన ఏపల అవు కట్టునే ఆరు కట్టుందు పోపిని నమ్మ ఎదురుడు ఆ కట్టుందు పోనగా ఆరు ఏతు పొరులుడు ఆ తుడు బాసే నాల్పదుడిసా ఉంది కట్టుందు పోతేరుంది పండుందాడ నికులిగా పాడదన తూనగా ఆచిరాపణంచాదు గిడికెర రామక్కము కీర్తిడు ఈ భాగుడు అరెగు మల్ల పుదరుండు పాడదన ఆరు వంజి రీతిదా పాడదనద రాణి ఇందు పనులు ఆత మల్ల వంజి కెలస మల్తదు తోజైనారు గిడికెర రామక్కము కీర్తి యానిన్న బొక్కద పాతిరోడ్ల రామక్కన పట్యం ముల్పది ఉందాయండి కటీర్ల ప్రదేశ అయిన రామక్కన పట్యం దీ ఉందే కెల విచారాలు పాతెరారు ఉల్లే మరి ముఖ్యవాదు ముల్ప మస్తు జన జోకులు తోజొందులేరు. ఈ జోకులు ఎగుతులు భాష బొక్క సంస్కృతిద వంజి చూరాండ్ల పొలబు తెరిపారబోడాదు అసరం నిర్ణకులు ఒక మొలత మాత హిరియర్ నకులు సేరుంది ఇతు మల్ల ఉంచి కార్యక్రమం ఆయోజన మలితినవు ఇంక భారీ మనసుకు సమాధాన కొరనని చెప్పిన విషయ దాయపండ జోకులకి బరే పుస్తకద ఓదు అత్తు నమ్మ తొలు భాష ఏతు పొరలుదా ఏతు పొరలు నమ్మ తొలు భాషే సార ఎసలుద తామరే పండి బాయిగు కేండి కెబికు ఉరుకుండు అమృతం కయ్యారకి రైట్ పంతరు ఆతు పొరలుద తొలు భాషను నమ్మ ఎంచ నమ్మ జోకులకి తెరిపావుని పంపునేత మూలక బహుశ ఇని అసరణ నిర్ణకులు కొంచెం మల్ల ప్రయత్నం మల్తదు ఇని ఈ కెలసను మల్తారు. తుళు పాడదనద బాసే బహుశ ముల్ప జోకులు మాత ఎత్తినెడతవరా అక్కడికి పాడదన పండ ఎంచిన సంధి పండ ఎంచిన అయిన పొలబును వంచూరు హిన్నెలే పండదు ఒక యాన్ ఎన్న విషయ దగ్గరికి బర్పే పాడదనవు పంపినావు బహుశా నమ్మ మాతెర్ల ఆయన వంజి రీతిద మౌఖిక కావ్య అథవా వంజి రీత జనపద కథన కావ్య అందు పండుంది బత్తావు భూతేకవాదు నమ్మడ మాతెర్ల వంజి సారమాన్య భూతలు ఉందుల్ల భూతలేనా అథవా దైవలేనా పుట్టుకట్టు ఆయన కారణిక ప్రదర్శన ఒక ఆయన ప్రసరణ నేను మాతెర్ల వంజి రీతి కావ్యద రీతిడు కట్టదు కొరపనవు మౌఖిక చరిత్రద రీతిడు కత్తు కొరిపినవు పాడదన నేను సంధి ఇందులో పనిపేరుంది పనిపేరు సంధి సంధి ఒక పాడదన ఒక సంధి ఒక పాడదన కదా వ్యత్యాసాన్ని కలుతుయారుందాండ ఖండితవాదుల వ్యత్యాసం ఉండు సూక్ష్మవాద నమతువోడు ముఖ్యవాద సిరిన వంజి పాడదనగతనుగా ఆయన సిరిన పాడదనను ఫోక్ ఎపిక్ అని పనిపేరు జనపద మహాకావ్యం అని పనిపేరు దాయపండుందాండ నికులు நம்ம கொஞ்சம் ஆடு பாத்திரத்துல இருந்தாண்டா ஏழு இருளு எண்ம பகலு பண்ணது முக்கியம் ஆத்து கத்தை தய பண்ணுந்தன ஆத்து மல்ல காவியம் சுமார் நேரம் தாக்கலை மல்தன சித்தன வித்வாம்சர் மாதம் 35 கண்ட இந்த தாக்கலை மல்தன ஆத்து மல்ல காவியம் பண்ணுடுந்தாண்டா அவு மகா காவியத கொஞ்சம் வியாப்தின்னு தேத்தன் நஞ்சித்தன காவியம் ஆ சிறின பாடுதனது உலாயிடு எல்லெல்ல உப அத்தியாயம்

ولاي بولا على البربري بين كنبالس التفلا الدالك كلها التبندتلا التبولا صندري إذا بدت منكوا ينجلي يندو بولي بكر مطال بالبا تنجا ديسه كيف إذا بدت تونكا أمي هايسا بولي كلاد ما تمندو كارد مني بناك تكتب بولو جندتي جندتي ما تلاقي كتة وي أو جبنا تي هايت ما تبوا أتلي كارد ما تزايت ما رجت بوا أبنو మళ్ళకులు ఇల్లదు జప్పును పూనది జప్పును ఎట్లా పూవాపునతే అచ్చి పనులు ఇస్తాను ఎత్తెత్త బేళ మంతుల మగ సైత్య బుక్క స్వర్గ తిక్కునుందు మాట బొక్కది సైత్య బుక్క స్వర్గ ఇచ్చి కలవు మళ్ళకులు జప్పున పోనేది స్వర్గం ఉంటుంది ఇంక ఇని గొత్తాయి మళ్ళీ ఇంకొత్తం కొట్టి చెప్పారు మాట పోది గ్యాపును ముప్ప బలిసి చెప్పు వాళ్ళ పద్ధతి లెత్తందా చెప్పాలి ఇచ్చిందా పుల్లెమ్మ మీద కొంత కాదు పోతుంది ఒక్కదైతే సైతున్నాకి చెప్పు.

0: ఏ కత్రినా
1: నాయుంచినా
0: ఏ కత్రినా
1: నాయుంచినా
0: ఒక బైకల తన్ మైము ఓర్త మైము తంతుక బండ్ర ఓర్త బండ్ర చచారనంత తుకాల విని శికైతా
1: చల్ చల్ యుంచినా
0: కిటక బై కత్రినా
1: చల్ చల్ యుంచినా
0: కిటక బై కత్రినా
1: బట్టవరకు ఉంది శిశి పైకల్